కనికించకుమా, కనికరించమను రోమియోని కరుణిస్తే నేరమా, కంట చూడనని కస్సుమంటూ కదిలిస్తే న్యాయమా, నిన్ను తప్ప ఇంకోని చూడనని ఒట్టు వేసుకుని వెంట పడ్డ నన్ను చూడుమా. ఇష్క్ ఇష్క్ హై, ఇష్క్ ఇష్క్ హై.

0: అంటే అప్పుడు తెలుస్తుంది అసలైన అర్థం.
1: ఇష్టం ఉంటే అన్ని తీపిగానే ఉంటావమ్మా, నన్ను కానీ తాకింద కంది పోదా నీ చెయ్యి.
0: సంతోషించవలే, డైలాగులు కొట్టుకు.
1: సంతసించితే చింత చేరవే, చింత తీర్చవే, చింతమేని సుకుమారమా. ఇష్క్ ఇష్క్ హై జాన్ జాన్ మన్, జాన్ జాన్ మన్, ఇష్క్ ఇష్క్ హై.

0: అమ్మడు అమ్మడు దీంతకు మించి మగ పురుషుడు ఇంకెవ్వడు.
1: అబ్బో దిగొచ్చాడు మగధీరుడు, మోహన్ చూడు.
0: ఓకే అంటే నీకే లొంగి ఉంటా సత్యభామ, ఏమిటట నా లోపం ఎందుకట ఈ కోపం?
1: అసలు నీకేముందంట పోకరితనం తప్ప?
0: ఇంకమెందుకే చంకు ఎందుకే తప్పు పొందుకి తొందరెందుకే కొమ్మలి ఇష్క్ ఇష్క్ హై దిల్ రుబా మెరి ఇష్క్ ఇష్క్ హై.

కనికించకుమా కనికరించమను రోమియోని కరుణిస్తే నేరం కంట చూడనని కస్సుమంటు కచరిస్తే న్యాయమా నిన్ను తప్ప ఇంకోర్ని చూడనని బొట్టు వేసుకొని వెంట పట్టనను చూడుమా ఇష్క్ ఇష్క్ హై పాస్ ఆ మేరీ లవ్లీ జాంగిరి ఇష్క్ ఇష్క్ హై.